శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ బలరాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ స్తుతియజ్ఞ విభో